0: ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సాయిర ముజ్తబా. Nearly 160 people have been killed and over 750, including 133 Indian nationals, remain missing after a massive flash flood swept through central Nepal yesterday. Originating in Tibet, the flood devastated several towns and villages, washing away critical bridges and crippling a dozen hydropower projects. Nepal Foreign Minister Shishir Khanal told the parliament that an earthquake hit the Tibet region at 8:37 a.m. local time yesterday and the flash floods were reported 3 minutes later, suggesting a glacial outburst due to tremors which triggered the floods. Nepal's National Disaster Risk Reduction and Management Authority said the massive flood entered the Trishuli River through the Bhotkoshi in Timore, a border town.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆర్థిక ఇబ్బందులు
3: తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినండి.

0: ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతాన్ని విందాం. ఈ కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
0: ఇప్పుడు వినండి దేశభక్తి గీతం.

0: ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: అవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్ ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు.

0: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: ఈ దారి గుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకి ఇప్పుడు ఏలూరు పాలు, కైకలూరు ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ మారబోతోంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ 4 లేన్ బ్రిడ్జ్.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబీకి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
0: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్టంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్టానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ
3: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకపోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకు నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు ఇయా లాంటి పరిశ్రమలు, ఇయా అనుబంధ సంస్థలు, పెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు,

0: మరి పరిశ్రమలు కూడా మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసార విశేషాలు వినబోయే ముందు వినండి వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఈనాటి కార్యక్రమాలలో ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ప్రసారమవుతుంది. అనంతరం 7:30 వృద్ధులు వృద్ధాప్యం శ్రీ దామెర నరసయ్య గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో టి యాదగిరి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. పది గంటలకు 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00-5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

8 గంటలకు మనోరంజని. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9 గంటలకు న్యూస్8 9 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక రాత్రి 10 గంటల నుండి ప్రసార సమాప్తి వరకు అనగా 11 గంటల వరకు మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

0: వాణి నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్.
1: రైతులకు ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ కోరారు. ఇకపై రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అన్నారు. ఈ యాప్లో వచ్చే క్యూఆర్ కోడ్ను డీలర్కు చూపించి ఆ షాపుల్లోని పీఓఎస్ యంత్రం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎరువులను పొందవచ్చన్నారు. డీలర్లు రైతులకు ఈ యాప్ బుకింగ్ లో సహాయం చేయాలన్నారు. ఈ యాప్లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే డీలర్లు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు 2 బస్తాల యూరియా కేటాయిస్తున్నామని, ఏప్రిల్ 1 తర్వాత రైతులు కొనుగోలు చేసిన యూరియాను లెక్కించి అర్హత ప్రకారం యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5516 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, గతేడాదితో పోలిస్తే యూరియా నిల్వలు 150% అధికంగా ఉన్నాయన్నారు. వచ్చే సెప్టెంబర్ నెల 8-9 తేదీల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వి సీతారాం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లను 1 ఆగస్టు వరకు కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారం, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడా పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఉద్యోగ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతోనే అందజేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం 7 ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తెలిపారు. బేస్మెంట్ స్థాయి వరకు పనులు జరిగాయన్నారు. పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలో పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన లెక్చరర్లు ఉన్నారని, ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉన్నందున సరైన విధంగా సదుపాయాలు లేవన్నారు. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, ఫర్నిచర్, ఇతర సదుపాయాలని ఈ కళాశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, బాలికలు పోకిరీల వేధింపులకు భయపడవద్దని షీటిమ్ ఏఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించేలా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలను కనిపెట్టేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా 8712657676 నెంబర్కి ఫోన్ చేయాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే కాలంలో తీవ్ర నీటి కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంజీకేఎల్ ఐ కాల్వలను బైక్ పై తిరుగుతూ పరిశీలించిన మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నిండుగా నీళ్లు ఉన్నాయని, వాటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి మళ్లిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటికి ఇబ్బంది కలగకుండా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు పరిస్థితులను గ్రహించి వరి పంటకు బదులుగా జొన్న, మొక్కజొన్న లాంటి 6 తడి పంటలకు సాగు చేయాలని కోరారు. వచ్చే సెప్టెంబర్ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి డి రమాకాంత్ తెలిపారు. భూతగాదా, చెక్ బౌన్స్, కుటుంబ తగాదా, బ్యాంకు, మోటార్ వాహన ప్రమాద కేసులతో పాటు రాజీ అయ్యే క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని, అప్పీల్ లేని తీర్పుతో సమయం, డబ్బు కూడా ఆదా అవుతున్నాయన్నారు. విపత్తుల సమయంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని, భారత్

0: స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి స్కౌట్ మాస్టర్ సురేష్ బాబు కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపద మిత్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న యువత సేవ కోసం యాప్లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో పేర్లు నమోదు చేసుకునన్న యువతకు 10,000 రూపాయల విలువైన కిట్, 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా మహిళా సంక్షేమాధికారి రాజేశ్వరి తెలిపారు. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తున్నామన్నారు. 8 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకోసం అవసరమైన స్థలం, రోడ్డు, విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ చేపట్టామన్నారు.
1: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ టి విజయ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని

హెత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్ పరాసీ వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపదీ ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరీవాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్

0: నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమాపేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమ వద్రాజు, డాక్టర్ వద్రాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420-2233.
6: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
9: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
8: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
10: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
11: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఇప్పుడు వినండి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ఠ నప్తారం

0: సుఖతాతం తపోనిధిం
1: లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్.

0: పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై.
1: భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమంలో 52వ భాగంలో గత వారం నుంచి ఆరంభమైన వామన చరిత్రలోని ఉపాంశం బలిచక్రవర్తి కథ వింటారు. వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్య, పద్యపఠనం శ్రీ వద్దరాజు వెంకటరామారావు.
2: శుకయోగి పరీక్షిత్తుకు విష్ణు జన్మనిట్లు తెలిపే కశ్యపుని కలలు పండే అతిథి గర్భంబు నిండే. అతిథికి ముందు అరుణోదయమైనట్లుండెను, 1000 సూర్యులు వెలిగినట్లుండే, తేజోమూర్తి రూపము తెలియవచ్చెను. కశ్యప బ్రహ్మాదులు గుర్తించిరి. జడచేతనాలకు జన్మస్థానమైనవాడు, శక్తి పదార్థాలుగా తోచువాడు, ప్రకృతి పురుషులుగా ప్రత్యక్షమగువాడు, అణువు నుండి అఖిల జగమును ఆక్రమించినవాడు, అతిథి గర్భంబున దాగినాడు. ఆ రూపాన్ని దర్శించినవారు ఎన్నో విధాలు స్తుతించారు. చతుర్భుజుడు, శంఖచక్ర గదాధరుడు కనిపించినట్లయ్యను, తోచిన ఆ రూపం అంతర్ధానమయ్యను, వెలిగిన వెలుగు మాయమయ్యను, సాధారణ స్థితి నెలకొనియుండెను. అతిథికి ఆ రూపం కన్నా అమ్మా నన్ను గారాబంబున పెంచవే అన్న మాటలే స్థిరంగా నిలిచాయి, చెవులు రింగుమన్నాయి. తనకు ఆ మాటలే నాదశక్తిగా తోచాయి. సురలను కన్నతల్లి ఆమె అయినా హనినికనే భాగ్యం అధికమనిపించే. పుట్టుక లేని పుట్టివాడు తనకు పుట్టుచుండే ఆమెకు కలిగిన అనుభూతి అనిర్వచనీయం. ఆమె హృదయం ఆనందమయం. అభయం ఇచ్చిన ఆదిదేవుడు హస్తం నుండి అమృతం జాలువార్చినాడు. ఆ అమృతాన్ని తాను గురోలినట్లుండే తనకు లౌకికమైన ఆషాదికమైన దప్పిక తీర్చాడు. ఏ దశ నుండి ఏ కీడు రాదన్నాడు. తనకు తన వాళ్ళందరికీ కష్టాలున్నవారికి తానే దిక్కన్నాడు. అట్టి దయామయుడు జన్మించాడు. భాద్రపద శుక్ల ద్వాదశి నాడు శ్రవణా నక్షత్రాన జన్మించాడు. ముహూర్తం అభిజిల్లగ్నం. అమరులకు చంద్రసూర్యులకు తేజస్సు పెరిగినట్లుండెను. అతిథి కశ్యపులు అధికంగా మురిసిపోయారు. మహర్షులు అవతరించిన వామన్నకు జాతకర్మాదులు పూర్తి చేశారు, ఉపనయనం చేశారు. సవితృశక్తియే సావిత్రి మంత్రాన్ని ఉపదేశించే. బృహస్పతి యజ్ఞోపవీతాన్నిచ్చాడు. తండ్రి అయిన కశ్యపుడు ముంజత్రాటిని నడుముకు కట్టాడు. తల్లి కౌపీనం ఇచ్చింది. నల్లజింక చర్మాన్ని మోదుగుదండాన్ని ధరించాడు. గొడుగును ధరించినాడు. చదువుల తల్లి చతురానుడు స్ఫటికాక్షమాలికను కమండలాన్నిచ్చారు. సప్తర్షులు కుశ పవిత్రాదున్నసంగినారు. కమ్మని జీవితాన్ని పొందుమని అక్షయంబని

0: దీవించారు. కుబేరుడు భిక్షాపాత్రనిచ్చాడు. భిక్షాందేహి అనగా అన్నపూర్ణ పూర్ణభిక్షనిచ్చింది. వామనుడు విద్యలను నేర్చుకున్నాడు. బంధువులు, మిత్రులు, యాచకులు బలిచక్రవర్తి యొక్క దానవీరాన్ని ప్రశంసించారు. ఒక్క మంచి గుణం స్థిరమై ఉండాలి, దానికి అనుగుణంగా మిగిలిన గుణాలు వచ్చి చేరుతాయి. ఈ మాట బలిచక్రవర్తి విషయంలో సత్యమైంది. మంచి గుణం వైపు మరో శక్తి ప్రయాణం చేస్తున్నట్లుంది. ఆ బలిచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. అడిగింది లేదనకుండా దానాలు చేస్తున్నాడు. కోరిక గలవారికి కొంగు బంగారం, కోరికలిచ్చే కల్పవృక్షమో కామధేనువో అతడు. యాగంబు జరిగే చోటు భృగువత్సం. ఆ స్థలానికి అదితి కడుపు పంట అయిన వామనమూర్తి బయలుదేరాడు. యాగసభకు చేరాడు. త్రిమూర్తులలో ఒకడై ఉండాలని కొందరు అనుకున్నారు. కాంతిని చూసి నడిచి వచ్చే అగ్నియో, సూర్యుడో, దివి నుండి భూమికి దిగొచ్చిన తేజస్సు అని పరువురు పలువిధాలు అనుకున్నారు. మనసులోని తమస్సును మటుమాయం చేస్తున్నాడు. ఎవ్వరి ఒటు అని ఏమో తెలియని స్థితిలో అందరికీ ఆశ్చర్యం తప్ప ఏమీ మిగల్లేదు. గుసగుసలు పోతున్నారు. బ్రహ్మచారి చెవులకు చెవులూరించే సామాలు వినిపించాయి. ఋగ్ యజస్సులు ఋత సత్యాలను తెలుపుతున్నాయి. అధర్వశక్తి అద్వితీయంగా ఉంది. బహువిధములైన అధ్వరంబులు బావుగా జరుగుతుండెను. వారిలో కలిసిపోవాలని అనిపించింది. కొందరిలో చర్చలు చేశాడు. కొందరితో కలిసి ఘన జటలు చెప్పాడు. తర్క మీమాంసాది శాస్త్రాల చర్చలు చేశాడు. బలిచక్రవర్తిని సమీపించాడు.
1: స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకూ హాసమాత్ర విధ్వస్త నిలవ్యవహర్తకుం మునీంద్ర స్థుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు.
0: ఈ విధంగా అతడు దీవించాడు. భార్గవులు బలిచక్రవర్తి బాలవటువును చూశారు. ముక్కుపై వేలు వేసుకున్నారు. అతని తేజస్సు అమితమై ఆకర్షిస్తుంది, సమ్మోహితులు చేస్తుంది. అందరికీ నమస్కారాలు చేశాడు. ఉచితాసనం వారిచ్చారు. బలిచక్రవర్తి ధర్మపత్ని వింధ్యావళి పవిత్రమైన జలాన్ని తెచ్చింది. ఆ నీటితో వామనమూర్తి పాదాలు కడిగారు. శిరస్సులపై చల్లుకున్నారు. రాజు పొట్టి ఒడుగుతో ఇట్లన్నాడు.
1: వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఈయడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్మ.

పటువా, నీవెవ్వరు? జన్మస్థలమేది? తల్లిదండ్రులెవరు? నీ రాకతో నా జన్మం ధన్యమైంది, నా వంశం సఫలమైంది, యాగం యోగ్యమైంది, కోరికలు తీరెను, హోమద్రవ్యాలతో అగ్నులు శుభావహములయ్యను. నీకేమి కావాలో కోరుకోమన్నాడు. వస్త్రాలు, ధనాలు, ఫలాలు, గోవులు, అశ్వాలు, నవరత్నాలు, రథాలు, వివిధాన్నములు, కన్యామణులు, భవ్య భవనాలు, గ్రామాలు, భూములు, ఏవి కావాలో కోరుకో, అవి ఇస్తానన్నాడు వినయంగా వింధ్యావళి జాని. అప్పుడు బ్రహ్మచారి ఇట్లని విన్నవించే, నేనొక చోట నిలవలేను, నాకు జన్మస్థలం లేదు, నేనందరి వాడను, అన్ని చోట్ల ఉందును, అందరితో ఉందును, ఒకప్పుడు ఒంటివాడనై ఉందును, చుట్టాలెవరూ లేరు, కాని నాకు అందరు చుట్టాలై తోచుదురు. మహారాజా, నేనంతకు మించి ఏమీ చెప్పుకోలేను.

0: భూములెక్కడ కరుల్ వామాక్షు అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షమితం బైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలికిన్.
1: నీవు మహానుభావుడు, ప్రహ్లాదుని మనస్సును దోచుకొని ఆహ్లాదమిచ్చే మనవుడు, భార్గవులకు శిష్యుడవు. అన్నపానాలు మాత్రమే సుఖేచ్ఛ అనుకునేవారికి కూడా కోరికలు తీర్చేవాడివి, అన్ని సుఖాలు ఇచ్చేవాడివి. మడులు మణులు మాణిక్యాలు మహాభవనాలు అక్కర్లేదు నాకు, మూడడుగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండంబు అన్నాడు. చివర అన్నటువంటి మాటలు చిన్నివాని పెద్ద భావం ఏమిటో తెలియలేదు. అతడు చెప్పిందంతా నిజమే. అల్పాతి స్వల్పమైన కోరికను అడుగుట ఏమి అని బలి మనస్సులో శంకించాడు. నాకు తగినంత నేను అడుగుతున్నాను, నేను బ్రహ్మచారిని, ఆశ్రమధర్మాన్ని మించి నేనేమి ఆశపడకూడదు, అర్ధినని అడగకూడదు. గొడుగు, జంధ్యము, కమండలం, దండం అటువంటివి ఏవైనా కోరుకునవచ్చు. గృహక్షేత్రారామములు, మణిభూషణాదులు, కన్యామణులు నీవిచ్చినా నేను తీసుకోకూడదు, అనుచితం. ఆశ అనేది అవధిలో ఉండాలి, దాన్ని దాటకూడదు. అంతులేని ఆశ మనిషిని అడుగుపట్టిస్తుంది, అవసరమైన ఆశలు సంతృష్టినిస్తాయి. అందుకోసం నేను మూడడుగుల నేలనే కోరాను, అది లభిస్తే చాలు. అవని అంతా లభించినట్లే, అన్నీ వశమైనట్లే. వామన్ని ధర్మబోధం తృప్తినిచ్చింది, సంతోషాన్ని కలిగించింది. ఆ మాత్రం చోటు దానం చేయలేనా అని అనుకున్నాడు. దానం చేయటానికి సిద్ధపడ్డాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యులు ఆ మాటల్లోని ఆంతర్యం గ్రహించాడు. వచ్చిన వటు సామాన్యుడు కాడు, విష్ణువనే భావం అతనికి తెలిసింది. ఆ రహస్యం, ఆ వటువులోని తేజం అతనికి ప్రత్యక్షం అయ్యాయి. ఎంతవాడు ఎట్లయినాడు, ఇంతవాడి ఇంతే చోటు నిమ్మన్నాడు, ఈ విషయం బలి గుర్తించలేదు. కావున శిష్యుడైన బలిచక్రుడితో ఇట్లన్నాడు, మహారాజా, ఇతని ఉద్దేశాన్ని గ్రహించండి. తెలియకుండా వాగ్దానం చేశావు, నెరవేర్చుకోవటానికి పూనుకుంటున్నావు. నీ దానం వల్ల నీ దైత్య సంతతి నశిస్తుంది. తను చేసే దానం దానితో సర్వస్వం నశిస్తే ఆ దానం దానం కాదు. అసుర గురువు బోధ తనకు అవసరం లేదన్నాడు. గృహస్థ ధర్మం, శుక్రవచనం తనకు వర్తించదన్నాడు. ఇవ్వాలనే నిర్ణయించుకున్నాడు. అర్ధలోభంతో అసత్య దోషానికి పాల్పడవద్దనుకున్నాడు. గురుశుక్రులు భావించినట్లే శ్రీ మహావిష్ణువే వామనుడై తన దగ్గరకు వచ్చినట్లయితే తన జన్మ ధన్యం. ఇంతకాలం తను చేసిన దానాదులు సత్ఫలితాలిస్తాయి, తనకు నిజంగా అజరామరాలు కరతలా మలకలాడుతాయి. దానవత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి మాధవత్వం వరకు తాను చేరుకున్నట్లు అవుతుంది అనుకున్నాడు. జన్మకింతకన్నా కావలసింది ఏమి? మునులు యోగులు చూడలేని విశిష్ట చైతన్యాన్ని తన ముందుకు వచ్చి స్థిరత్వం చేసుకొని నిలిచిందనుకున్నాడు. అంతేకాదు, కోరిన కోరిక తీర్చుతుంది అన్నాడు. ఇది తన నిశ్చయం. నా మాటకు తిరిగిలేదు, ఆడి బొంకవద్దు. హరిహర బ్రహ్మాదులు వచ్చినా సరే, నాకు పెనుముప్పు వచ్చినా, కులం సర్వం నశించినా, భూమి నిర్మూలంబైపోయినా సరే, దుర్మరణం వచ్చినా సరే, సత్యవాక్పాలనంబునకు సరికావని సమ్మతి నాకు కాదని తెలుసుకోమన్నాడు.

0: రే సిరి మూటగట్టుకొని పోవంజాలి రే భూమిపై పేరేయడంగలదే. శిభి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై ఏరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా.
1: రాజులెందరూ పుట్టారు గిట్టారు, పోయేనాడు మూటగట్టుకుని పోయారా వారు? ఇప్పుడున్నారా? వారు యశక్కాయలే మాత్రమే కనిపిస్తున్నారు. వారిలోని ఒక్కొక్క గుణమే వికసించి కనిపిస్తుంది.
2: శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్య వ్యాఖ్యానించిన వామన చరిత్ర నుండి కొంత భాగం విన్నారు. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.

0: పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Work from home. High salary. Just one click. Arre wow.
2: Chikkukundi.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
6: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వృద్ధులు వృద్ధాప్యం, శ్రీ దామెరి నర్సయ్య గారి ప్రసంగం.
10: జీవక్రమంలో భాగంగా పుట్టిన ప్రతి మనిషి వృద్ధులవుతారు. వృద్ధాప్యం 3 రకాలుగా ఉంటుంది. 60 నుండి 75 సంవత్సరాల వరకు మొదటి దశ, 76 నుండి 85 సంవత్సరాల వరకు రెండవ దశ, 86 ఆపై పూర్తి వృద్ధాప్యం. మొదటి దశలో తమ పనులు తాము చేసుకునే సత్తువ కలిగి ఉంటారు. రెండవ దశలో ఇంటిలో వరకు తిరుగుతూ బయటకు వెళ్లాలన్నా, వ్యక్తిగత పనులు చేసుకోవాలన్నా ఇతరుల సహకారం అవసరమవుతుంది. మూడవ దశలో శరీరం పూర్తిగా దేనికి సహకరించదు. శారీరక మార్పుల వలన శరీరం పటుత్వం తగ్గి తమ పనులు తాము చేసుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో సహకరించాల్సిన మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది. అలాంటి వారికి వారి సంతానం, కుటుంబ సభ్యులు సహకరించాలి. కానీ దురదృష్టం ఏమంటే సహకరించాల్సిన కుటుంబ సభ్యులు ముఖం చాటేస్తున్నారు, వృద్ధులను చీత్కరిస్తున్నారు. పర్యవసానంగా వృద్ధాప్యం ఒక శాపమైంది. గతంలో వ్యవసాయ ఆధారితమైన ఉమ్మడి కుటుంబాలుండేవి. వ్యవసాయ కుటుంబాలు అన్ని ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. అప్పుడు వృద్ధుల పోషణ విషయంలో కుటుంబాలు నిర్లక్ష్యం చేసిన, ఇరుగు పొరుగున ఉన్న దాయాదులో బంధువులో ఉండేవారు కాబట్టి వృద్ధులను సరిగా చూసుకోకుంటే వారు మందలించేవారు. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఉద్యోగాల వేటలో కుటుంబాలు ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ వెష్టి కుటుంబాలుగా మారినాయి. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే కుటుంబమైంది. వృద్ధ తల్లిదండ్రులు ఇంటికే పరిమితమయ్యారు. వారి బాగోగులు చూసుకునేవారు కరువయ్యారు. వృద్ధాప్యంలో ఆర్థికంగా బలంగా ఉన్న సొంత మనుషులు లేకుంటే వారి ధనమే వారికి శత్రువులను తయారు చేస్తుంది. వృద్ధ దంపతులను హత్య చేసి ఉడాయించిన పని మనుషులని, దగ్గరి వారని నమ్మి డబ్బులిస్తే ఎగవేసినారని మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం, వింటున్నాం. వృద్ధాప్యాన్ని ఆసరా చేసుకుని మోసం చేసేవారే దాపురించారు. కొన్ని సంఘటనలు సమాజంలో విచిత్రంగా గోచరిస్తాయి. బ్రతికున్నప్పుడు తిన్నావా తినలేదా అని పలకరించని సంతానం చనిపోగానే దిగి వగల ఏడుపులు ఏడుస్తారు. శవయాత్రను పెళ్లి ఊరేగింపు కంటే ఘనంగా చేసి తమ డాబు దర్పం ప్రదర్శిస్తారు. మనుండగా మంచినీళ్లు పోయలేదు గాని చనిపోయిన తర్వాత ఊరేగింపు చేస్తే ఏమొస్తుందని ఇరుగు పొరుగు చాటుమాటుగా విమర్శిస్తుంటారు. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అని ఏదో ఒక సినిమా పాటలాగా కర్మకాండలు జరిగే 10-12 రోజులు పందిళ్లు, సామ్యానాలు వేసి విందు భోజనాలకు తీసిపోకుండా భోజనాలు ఏర్పాటు చేసి తమ గొప్పలు ప్రదర్శిస్తారు. ఒకటి గుర్తుంచుకోవాలి,

మన సంతానం మనం చేసే నాటకీయ చర్యలను గమనిస్తూనే ఉంటారు. మనం మన తల్లిదండ్రులను ఎలా చూశామో మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూస్తారన్న విషయం మర్చిపోవద్దు. కర్మే ఫలే అంటారు. మనం ఏ కర్మ చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఒకప్పటి యువ భారత్ ప్రస్తుతం వృద్ధ భారత్ గా మారబోతుంది. ఒకప్పుడు 20 నుండి 25 సంవత్సరాల వయసు మధ్య పెళ్లిళ్లు జరిగేవి. 30 సంవత్సరాల వయసులోపు ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిగేవారు. పిల్లలు 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు 50 సంవత్సరాల వయసుతో బలంగా ఉండి యువకుల వలనే ఉండేవారు. కాని ఇప్పుడు అది తీర్మారవుతున్నది. ఇప్పుడు చదువు అయిపోయి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో స్థిరపడి 35 నుండి 45 సంవత్సరాల వయసు వచ్చినాక పెళ్లిళ్ళు అవుతున్నాయి. వారికి పిల్లలయ్యేసరికి 45 సంవత్సరాలు. ఆ పిల్లలు ఎదిగి పెద్దగయ్యే వరకు వీళ్ళు 60 సంవత్సరాల వయసు దాటుతున్నారు. వైద్య సదుపాయాల వలనో జీవన విధానం వలననో వారి తల్లిదండ్రులు కూడా అప్పటికి బ్రతికి ఉంటున్నారు. ఒక్క సంతానంపై 2 వృద్ధతరాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వృద్ధుల జనాభా నానాటికి పెరుగుతోంది. దానికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరగడం లేదు. వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో హింసకు కూడా గురవుతున్నారు. విచిత్రంగా వారిని అంటే వృద్ధులను నిరాదరణకు హింసకు గురి చేసేది ఎవరో కాదు, వారి సొంత పిల్లలు వారి బంధువులే. కొన్ని సంఘటనలు హృదయ విదారకంగా ఉన్నాయి ఉంటున్నాయి. బ్రతికున్న వారిని శ్మశాన వాటికలలో వదిలేస్తున్నారు. ఊరికి వెళ్దామని చెప్పి వృద్ధులను బస్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో కూర్చోబెట్టి ఇక్కడనే కూర్చోండి అని ఇప్పుడే వస్తామని చెప్పి వారిని వదిలి వెళుతున్నారు. వృద్ధుల శేష జీవితం వృద్ధాశ్రమంలో అనాథ శరణాలయాలలో గడపాల్సిన పరిస్థితి దాపరించింది. మనం కొన్ని సంఘటనలు చూశాము విన్నాం. బ్రతికున్న నాయనమ్మను మనవరాలికి తెలియకుండా వారి తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేర్పించారు. మనవరాలికి మాత్రం నానమ్మ ఊరేలిందని చెప్తారు. ఆ అమ్మాయి నానమ్మ ఎప్పుడొస్తుంది అని అడిగిన ప్రతిసారి ఊరి నుండి రాలేదని చెప్తుంటారు. ఒకసారి ఆ అమ్మాయి చదువుకునే పాఠశాల వారు వారిని వృద్ధాశ్రమాల సందర్శనకు తీసుకెళ్తారు. అక్కడ ఆ అమ్మాయికి నానమ్మ కనిపించేసరికి కన్నీటి పర్యంతమవుతుంది. మనమరాలు నానమ్మల రోదనలతో అక్కడున్న వారంతా కంటనీరు పెట్టి విషయం తెలుసుకుని మానవత్వం ఎట్లా మంటగలుస్తున్నదని బాధపడతారు. ఈ సంఘటన వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమైంది. ఇంకో సంఘటన, తల్లి భారమవుతున్నదని భావించిన తనయుడు తల్లిని అడవిలో వదిలేయాలని భావిస్తాడు. ఒకరోజు తల్లిని తీసుకుని అడవిలోకి వెళ్తుంటాడు. దారుల గుండా వెళ్తే ముసలిది మళ్లీ తిరిగి ఇంటికి వస్తదని భావించి కొడుకు తల్లిని అడ్డదారిలో తీసుకెళ్తుంటాడు. మధ్య అడవిలో చేరుకున్న తర్వాత అమ్మా నీవిక్కడుండు, నేను మళ్లీ వస్తానని వెనుదిరుగుతాడు. తల్లికి తనను వదిలేసి వెళ్తున్నాడని తెలుసు. కాని తన కొడుకు ఇంటికి క్షేమంగా చేరుకుంటాడా లేక దారి తప్పిపోతాడా అని కన్నతల్లి ఆరాటం. వెళ్తున్న కొడుకుతో, బిడ్డా నువ్వు దారి తప్పేవు, వచ్చిన దారి పొడవునా చెట్ల కొమ్మలు విరిచి ఆనవాళ్లుగా వేసిన వాటి ఆధారంగా ఇల్లు చేరుకో అని చెప్తుంది. వదిలించుకోవాలని చూసిన కొడుకు కూడా క్షేమంగా ఉండాలని, క్షేమంగా ఇల్లు చేరుకోవాలని కోరుకుంటుంది తల్లి మనసు. ఒక కుండలోని నీరు 4 కుండలకు పోస్తే అన్ని కుండలు పూర్తిగా నిండుతాయి. కాని ఆ 4 కుండలలోని నీళ్లు 1 కుండలో పోస్తే అది సగం కూడా నిండదు. కారణం ఏమై ఉంటుంది? జవాబు ఏమంటే, ఒక తల్లి 4 కొడుకుల ఆకలి తీర్చి 4 కడుపు నింపుతుంది. కాని 4 కొడుకులు కలిసి ఆ తల్లి ఆకలి తీర్చక పస్తులుంచుతున్నారని అర్థం. వృద్ధుల జీవితాల్లో మార్పులు రావాలన్నా, వారు గౌరవప్రదమైన జీవనం గడపాలన్నా ప్రస్తుత వృద్ధుల స్థితిగతులపై సమగ్ర పరిశోధనలు జరగాలి. ఆ పరిశోధనను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో చిత్తశుద్ధితో అమలు చేయుటకు ప్రభుత్వాలు పనిచేయాలి. వృద్ధులు ఎవరి దయాదాక్షిణాలపై ఆధారపడకుండా వారి జీవనం గౌరవప్రదంగా ఉండాలని 2007 సంవత్సరంలో ప్రభుత్వం తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టాన్ని పటిష్టంగా అమలుపరచడానికి 2011 సంవత్సరంలో నియమావళిని రూపొందించారు. చాలా మంది ప్రభుత్వాధికారులకు ఇలాంటి చట్టం ఒకటి ఉన్నదని కానీ దానిపై అవగాహన కానీ లేదు. ఒకసారి చట్టం ఏం చెప్పింది చూద్దాం. వయోవృద్ధుల ఆస్తి రక్షణ, ప్రాణరక్షణ ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఈ చట్టంలో పేర్కొనబడి ఉన్నది. ఇది తల్లిదండ్రుల వయోవృద్ధుల చట్టం కదా. తల్లిదండ్రులంటే ఎవరు, వయోవృద్ధులంటే ఎవరు ఒకసారి తెలుసుకుందాం. 60 సంవత్సరాల

చేయబడ్డ వయసు వారందరూ వయోవృద్ధులే. కానీ వయోవృద్ధులందరూ తల్లిదండ్రులు గారు. సంతానం కలిగి పిల్లలున్నవారు మాత్రమే తల్లిదండ్రులు. సంతానం లేనివారు, బంధువులపై ఆధారపడేవారు వయోవృద్ధులుగా పరిగణించబడతారు. తల్లిదండ్రులను పోషించి సంరక్షించడం ఆయా తల్లిదండ్రులు కన్న పిల్లల బాధ్యత. పిల్లలు లేని వయోవృద్ధులను, వారి ఆస్తులను ఎవరైతే అనుభవించుతారో వారు వీరిని పోషించి సంరక్షించాలి. మరి పిల్లలు, ఆస్తులు రెండూ లేని వారి సంగతి ఏంటి? ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ప్రభుత్వాలే వారి కొరకు శరణాలయాలు ఏర్పాటు చేసి వారికి పోషణ రక్షణ కల్పించాలి. తల్లిదండ్రుల ఆస్తులు పంచుకొని తదనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసిన లేక పిల్లలు లేని వారి ఆస్తులు వారి బంధువులు తీసుకొని వారిని నిర్లక్ష్యం చేసిన సెక్షన్ 23 ప్రకారం ఆ తల్లిదండ్రులు లేదా వయోవృద్ధులు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేసి, పిల్లలు మమ్మలను చూడడం లేదు, నిరాదరణకు గురి చేస్తున్నారు అని, మా ఆస్తి మాకు తిరిగి ఇప్పించండి అని కోరితే ఆర్డీఓ గారు విచారణ జరిపి ఆ ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి బదలాయించే అధికారం ఉన్నది. ఆ తీర్పును వ్యతిరేకించిన పిల్లలు కలెక్టర్ గారికి అప్పీలు చేసుకోవాలి లేదా హైకోర్టుకు వెళ్లి సవాల్ చేయాలి. కాని జిల్లా కోర్టులో సవాలు చేయడానికి అవకాశం లేదు. ఈ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో గల వయోవృద్ధుల జాబితా ఆ స్టేషన్లో ఉండాలి. వయోవృద్ధులపై జరిగే నేరాల నమోదు కొరకు ప్రత్యేక రిజిస్టర్ ఉండాలి. ప్రతి నెల వృద్ధులపై జరిగిన నేరాల సంఖ్య, వాటిపై తీసుకున్న చర్యలు జిల్లా ఎస్పీకి గాని కమిషనర్ ఆఫ్ పోలీస్కు గాని జాబితా పంపాలి. ప్రతి 3 నెలలు మించక ముందు సదరు పోలీస్ అధికారులు ఆయా వయోవృద్ధుల నివాసాలను సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకటి కాని అంతకంటే ఎక్కువ గాని వృద్ధుల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో సభ్యులుగా వయోవృద్ధుల సంఘం నుండి ఒకరు, స్వచ్ఛంద సంస్థల నుండి ఒకరు, స్త్రీ శిశు సంక్షేమ కమిటీ నుండి ఒక స్త్రీ, యూనిఫామ్ సర్వీస్ నుండి పదవీ విరమణ పొందిన వారొకరు ఉండాలి. వృద్ధులకు సంబంధించిన చిన్న చిన్న వివాదాలను ఈ కమిటీ వారికి తెలియపరిస్తే వారు ఇరు పార్టీలను సమన్వయపరిచి కౌన్సిలింగ్ చేస్తారు. పెద్ద నేరాలైతే నేరుగా రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలి. వయోవృద్ధులకు వైద్యపరంగా ఉన్న హక్కుల గురించి తెలుసుకుందాం. సెక్షన్ 20 ప్రకారం ప్రభుత్వ లేక ప్రభుత్వ నిధులతో నిర్వహించే అన్ని ఆసుపత్రులలో వృద్ధులకు ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేయాలి. వారికి ప్రత్యేక క్యూలైన్ ఉండాలి. చిన్నపిల్లలకు ఉన్నట్లు వృద్ధులకు కూడా ప్రత్యేక వైద్య విభాగం ఉండాలి. వృద్ధులకు వచ్చే జబ్బులపై పరిశోధనలు జరగాలి. పీడియాట్రిక్ వలె జీరియాట్రిక్ విభాగం కూడా ఉండాలి. అన్ని ప్రాథమిక కేంద్రాలలో వారానికి ఒకరోజు ప్రత్యేకంగా వైద్యుల వైద్యం కొరకు కేటాయించాలి. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న వృద్ధ ఆశ్రమాలను సందర్శించి అక్కడ ఉన్న వయోవృద్ధులకు వైద్య సేవలు అందించాలి. ఇక బ్యాంకింగ్ సేవల విషయానికి వస్తే వృద్ధుల కోసం ప్రతి బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. 60 నుండి 70, 70 నుండి 80 సంవత్సరాల వయసు గల వారి డిపాజిట్లపై ఇతరుల కంటే వడ్డీ శాతం ఎక్కువ ఉండాలి. ఆదాయ పన్నులో ప్రత్యేక మినహాయింపు ఉండాలి. మంచాన పడి కదిలే పరిస్థితి లేని వయోవృద్ధులకు బ్యాంకు సిబ్బంది వయోవృద్ధుల ఇంటి వద్దే బ్యాంకు సేవలు అందించాలి. అలాగే డే కేర్ సెంటర్ అంటే మానసిక ఉల్లాస కేంద్రాలలో భాగంగా ప్రతి జిల్లాలో వృద్ధుల కొరకు గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్, యోగా, జిమ్ మరియు ఫిజియోథెరపీ సౌకర్యాలతో ఒక డే కేర్ సెంటర్ ఉండాలి. ఇక్కడ దినమంతా కుటుంబ సభ్యుల చీత్కారాలు, దెప్పి పొడుపు మాటలు లేకుండా వారి వయసు వారి మధ్య ఉల్లాసంగా గడిపే వీలుంటుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక డే కేర్ సెంటర్ను మంజూరు చేసింది. వాటి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఆయా జిల్లా సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో జరగాలి. వృద్ధులకు రివర్స్ మార్టిగేజ్ సౌకర్యం కూడా ఉన్నది. రివర్స్ మార్టిగేజ్ అంటే వృద్ధులైన వారు వేరే ఆదాయ వనరు లేకుంటే తమ ఇల్లును కుదోబెట్టవచ్చు. సాధారణంగా ఏదైనా ఆస్తి కుదోబెడితే బ్యాంకు వారు అట్టి ఆస్తిని స్వాధీనపరుచుకుంటారు. తీసుకున్న డబ్బులకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కానీ ఈ రివర్స్ మార్టిగేజ్ సిస్టంలో వృద్ధులు కుదోబెట్టిన
ఇంట్లోనే

0: ఉంటూ ఆస్తి విలువను బట్టి నెల నెల డబ్బులు తీసుకోవచ్చు. బ్యాంకు వారు ఆ వృద్ధులు చనిపోయిన తర్వాత ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుని ఆస్తికి విలువ కడతారు. ఆ ఆస్తి విలువ కంటే వృద్ధులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఉంటే అవి మాఫీ అవుతాయి. ఒకవేళ ఆస్తి విలువ కంటే తక్కువ డబ్బులు వాడుకుంటే మిగిలిన డబ్బులు వారి వారసులకు చెక్కు ద్వారా చెల్లిస్తారు. ఇవన్నీ వృద్ధులకు చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు. ఇవన్నీ తూచా తప్పక పాటిస్తే వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది.
1: ఇంతవరకు మీరు వృద్ధులు వృద్ధాప్యం శ్రీ దామెర నరసయ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
3: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: ఇప్పుడు సినీ గీతం విందాం. నీ స్నేహం ఈ చిత్రం కోసం ఉషా ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 8 గంటలు. జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో టి యాదగిరి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని

0: మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి.

0: अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम
1: चेतना
0: जगबंधु
1: और मंजू जी के साथ विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: ఇంతవరకు మీరు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి జర్నీ. ఈ చిత్రం కోసం సత్య హరిని ఆలపించిన సాహిత్య గీతం సంగీతం సత్య.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: జులై ఈ చిత్రం కోసం గీతరచన దేవిశ్రీ ప్రసాద్, ఆలపించిన వారు అద్నాన్ సమీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: నాయక్ ఈ చిత్రం కోసం హరిచరణ్, శ్రేయ ఘోషాల్ ఆలపించిన వేటూరు గీతం, సంగీతం SS తమన్.

మీరు వింటున్న ఈ పాట వన్, నేనొక్కడినే. ఈ చిత్రం కోసం నేహాబాసిన ఆలపించిన గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గీత రచన చంద్రబోస్.

0: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా?

0: అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రం కోసం కోటి సంగీత సారథ్యంలో కుమార్ సన్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం.

జెట్టి ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం కార్తీక్ కోదండపాణి.

0: ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
2: ఓరిదేవుడా ఈ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచంద్ర ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం లియోన్ జేమ్స్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మొఖాన్ మొటిమల.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి తెలుసు కదా. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన కృష్ణకాంత్.

మీరు వింటున్న ఈ పాట ధర్మచక్రం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం శ్రీలేఖ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ చిత్రం కోసం చేతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి ఆలపించిన భాస్కర్ భట్ల గీతం

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీ జెమేయర్.

ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు.

యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నిలుపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలలో నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయల విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి నేటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. 2015 నుంచి 2025 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుంచి చక్కటి పాటలు వినేద్దాం. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వనపర్తి నుంచి ఎం రామయ్య, పి కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, చైత్రికశ్రీ, అలాగే నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఇంకా కూకట్పల్లి నుంచి సంగీత, సుగుణ, వరప్రసాద్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది కంచె మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
5: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
3: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
3: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్.

0: నవ్వుల ఖజానా
1: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

10:11 దాటి 11 సెకండ్లు అయింది వీబీ క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి, కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న, త్రివేద, బండలింగాపూర్ నుండి సుధాకర్, సత్యం, రామకృష్ణ, నగేష్, కిషన్, శివ, ఇంకా మను, జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి, అలాగే నిజామాబాద్ పోతంగల్ శ్రోతలు తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య, సంతోషిని, అలాగే నందిపేట నుంచి ఎం వెంకటేష్ గారి కోసం కూడా వచ్చేస్తుంది. మళ్లీ ఇది రాని రోజు చిత్రం కోసం కెఎస్ చిత్ర, ఐశ్వర్య బృందం పాడిన పాట, సాహితీ గేయ రచన, గోపి సుందర్ సంగీతం. ఇదే పాటను చందన్నగర్ సిహెచ్ విజయ్ కుమార్ గారి కోసం కూడా వినిపించేస్తున్నాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మా శ్రోతలకు గమనిక, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, 2324085853, మరో నంబరు 2955092 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు.
3: ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
5: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
3: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
3: పండుగ పూట ప్రదేశాన ఇతన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
6: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

భూతాన్ పోచంపల్లి ఎలగందల మార్కండయ్య లక్ష్మి దివ్య శ్రీను చిన్ను, అలాగే భూతాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, ఇంకా బేగంపేర్ ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు యాదవ్ సునీల్ రాజ్, ఇంకా లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ చిలకలగూడ నుండి వరుణ్ తేజ్ యశ్.

యశ్వంత్ లోకేష్ అఖిల ఇంకా రాయగిరి నుండి దాసరి రవి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా మణిలింగాపూర్ నుండి బాస నరేందర్ శ్యామల రవి సుప్రజ చిన్నమ్మ భారతి ప్రభాకర్ కిషన్ అందరి కోసం వచ్చేస్తోంది అలా వైకుంఠపురంలో. చిత్రం కోసం అన్మల్ మాలిక్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. వరంగల్ కాసేబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్,

పూజా లోహిత్ ఇంకా శాలిబండ నుండి లక్ష్మణ్ మానస రాహుల్ నాగరాజు ఎస్ఎల్ఎంచారి టీవీ గిరి డాక్టర్ వెంకటరమణ వాసుదేవ వాసు శ్లోక విజయశ్రీ రవీంద్రనాథ్ ఇంకా నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి శ్రోతలు దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ తూకారాం గేట్ నుండి గోపీనాథ్ పల్లవి కుశల్ కుమార్ రాజ్ కుమార్ అలాగే చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి లక్ష్మీ శశాంక్ గాయత్రి విస్తృత మహాజ్యోతి సైమన్ విత సమృత మహాజ్యోతి గీతానగర్ హైదరాబాద్ నుండి అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ ఇంద్రవేణి మెగ్నేష్ అనిరుద్ శ్రేయాష్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది దసరా మూవీ నుండి రామ్ మిరియాలు పాడిన పాట కాసల శ్యామ్ రచన సంతోష్ నారాయణ మ్యూజిక్ కంపోజిషన్లో

0: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
1: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట ప్రదేశాన ఇతనికి ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
3: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ జునీద్, జుమీర్ ముక్రామ్ నోమాన్, ఫరూక్ జకీర్ ఫసిల్, ఇంకా మేడ్చల్ డిస్టిక్ట్ నుండి రేవతి, నిత్యాంజలి, అభిరామ్, నరసింహమూర్తి, ఇతను ఒక మంచి పాట వినిపించండి అంటూ అమీన్పూర్ నుండి సుగుణ కృష్ణ, అధర్ అద్వైత్, భవాని, లక్ష్మీ ప్రసన్న, స్రవంతి, రూప, అరవింద్, లక్ష్మీ, దీప మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాకేష్, ఆరాధ్య, అలాగే సికింద్రాబాద్ కార్ఖానా నుండి ప్రవీణ్, కమల, గవళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్, అందరి కోసం వచ్చేసింది కోర్ట్ మూవీ నుండి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085 2 2324085 3 2 9 5 5 2 3 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

అని వందన, నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, ఇంకా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం. అలాగే నందిపేట నుంచి రాకేష్, ఫరీద్, ఏదైనా మంచి పాటను ఒకటి వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్భాయ్, మతీన్భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, షేక్ భాయ్, సలీం, ముసా కరీం అందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా బుధన్ పోచంపల్లి మాధవరెడ్డి జరాస్త శ్రోతలు, బావండ్లరాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి అందరి కోసం వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట, రామజోగ శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

బెంగళూరు రాజాజీనగర్ నుండి విమర్శ్ పూర్విక విస్మయ లీలా పూజ అజయ్ యతేష్ లిఖిత గణేష్ ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి అలాగే పటాన్ చెరువు నవ్యాద్రి గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్ స్వరూప శ్వేత శృతి శ్రీజ సిరివేద ఇమ్మడి నాగరాజు లత నిహాల్ నిగమశ్రీ విశ్వనాథ్ శ్రీకాంత్ కుష్విక్ రెడ్డి చార్విక్ సూర్య శేఖర్ శాంతి శిఖర కిట్టు ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయినాథ్ సుచిత్ర అలాగే ఇబ్రహీంపట్నం నుంచి గోపికిషన్ ఉమావతి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ద ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం సెత్ శ్రీరామ్ పాడిన పాట అనంత శ్రీరామ్ గేయ రచన గోపి సుందర్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
3: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
4: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
2: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
2: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
5: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

గుర్తుకొస్తున్నాయంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి. తనకు మైక్ ఇచ్చేసేయాలి కాబట్టి ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ఖుషి మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం

ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలను నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాలు ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 11:03 దాటి 40 సెకండ్లు, కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి గేయ రచయితలు, ఆ సినీ కలం పరిమళాలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. జానపద జావలీలతో బ్రతుకు లీలలను రాసిన కవి. మట్టి వాసనను గురులిన మనసుతో మర్మ సత్యాలను గీతాలుగా అల్లిన గేయరచయిత. జీవన జలధిలో కమల పుష్పాల్లాంటి సినీ గీతాలను రాసిన ప్రజాకవి. సినీ పాటలతో జీవిత సత్యం చెప్పిన అక్షర సూర్యుడు. తాత్వికత, భావుకత, అభ్యుదయ భావాల భావోద్వేగాల సాహితీ

పరిమళాలతో వెండితెరపై సంధ్యపొద్దు అందాలను చూపిన కలం యోధులు. ఏంటి వర్ణన అనుకుంటున్నారా? ఎవరు ఆ గేయరచేత అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, ఆలోచించండి. ఎవరా సాహితీ సమరాంగనులు తెలుసుకుందాం ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో.

ఆంగ్లేయులను ఎదిరించడానికి చైతన్య గీతాలను రాసిన ఆ కళానికి పల్లెపదాల పదనిశలు తెలుసు. ప్రకృతి చట్రంలో పూసిన మనిషి జీవనంలో తన కళాన్ని ముంచి యాతమేసి తోడిన నీళ్లతో, బరువైన భావాలతో సినీ గీతాలను రాసి తనదైన చెరగని ముద్ర వేశారు. సినీ గేయ రచయితగా, చిత్ర జలదిలో జాలాదిగా ఆయన కలం చిరకాలం పదిలం.

కథ ఏదైనా ఏదో ఒక సందర్భంలో జానపద గీతాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది సినిమాలలో. తెలుగు సాహిత్యంలో జానపద నడకలు వేరు, దాని అందం ఓ వర్ణించలేని ఇంద్రధనస్సు. ఆవిష్కృతం కాగానే పరవశించేది ఉంటుంది. ప్రేక్షకుల మనసులకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించే మంత్రంలా జానపద గీతాలు పనిచేస్తాయి. సినిమాల పాటల కోసం అలాంటి ఫోక్ సాంగ్స్ రాసి మెప్పించిన కవులు కొందరే ఉన్నారు. వారిలో ఒకరు మన

0: ఏంటా ఫోర్సో
1: బుడమేట్లో దూకేస్తా
2: నిన్ను దాటి ఏరు దాటి దాటి దాటి
1: ఏం చేస్తా
2: నీకు సవితిని తెచ్చేస్తా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్.

0: ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం సుప్రసిద్ధ గేయ రచయిత జాలాది కలం నుంచి జాలువారిన ఆనిమత్యం లాంటి పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం. పాండిత్యం ఏదైనా అందరూ ఈ నేలలో పూసిన సాహిత్య కుసుమాలే. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతిమంగా ప్రేక్షకుడిని, వినేవారిని, చిత్ర బృందం వారిని, సంగీత ప్రియులను ముక్తుల్ని చేయాలి. అంతే సరిగ్గా అలాంటి మనస్తత్వం ఉన్న నిరాడంబర ఘనకీర్తిని ఆర్జించిన గొప్ప సినీ గేయ రచయిత జాలాది. మట్టి వాసన గుబాళించిన పరిమళాన్ని తన కలంతో అందించారు పల్లెసీమ సినిమాతో. తొలి పాటతోనే ఎవరు ఈ అక్షర పిపాసి అని అందరూ తొంగి చూసేలా చేశారు ఆయన.

జానపదములోని సున్నితమైన శృంగారాన్ని చూపిన ఆ కలమే కను తెరిస్తే ఉయ్యాల, కను మోస్తే మొయ్యాల అంటూ ఒకే ఒక్క పాటతో, ఒకే ఒక్క మాటతో ఈ గ్రంథంలో చెప్పని బ్రతుకు తత్వాన్ని చెప్పి అగ్ర సినీ గేయ రచయితల డైరీలో చేరిన ఘనాపాటి ఆయన ప్రాణం.

ఖరీదు సినిమాలో ఆయన కలం చెప్పిన జీవిత సత్యం ఇంకెవరికైనా సాధ్యమా చెప్పండి? వింటే మనకు ప్రతిసారి ఒక కొత్త సందేశం, ప్రతిసారి ఒక కొత్త ఆలోచన, ప్రతిసారి జీవితం అంటే ఇది కదా అని అనిపిస్తుంది. ఇదే కదా జీవితం అని తత్వం బోధపడుతుంది. అంతలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు. అలతి అలతి పదాలతో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో ఆయన భారమైనటువంటి భావాన్ని కలంతో ఒలికించారు. అందరిని ముగ్ధులు చేశారు. 1978లో విడుదలైన ఈ సినిమాలోని ఆయన పాట అందరినీ ఆశ్చర్యపరిచింది. సంచలనమైంది ఆ పాట, అందరినీ ఆలోచనలో పడేసింది. గేయ రచయిత అంటే ఎలా ఉండాలి అనే ఒక కొత్త సవాలు విసిరేంతగా ఆయన పాట రాసి గొప్ప చరిత్రను సృష్టించారు.

అందరూ సినీ కవుల్లాగా పాట కోసం పరితపించలేదు సినిమాలకే రాయాలని. 10 మందిని కదిలించేది అసలు సిసలైన పాట అని నమ్మే ఆదర్శ కవి జాలాది.

జాలాదిగారు పేరు కోసం ప్రాకులాడలేదు. తన పాటే తన పేరును చిరస్థాయిలో నిలిచేలా చేసింది. అన్ని రకాల పాటలు రాసిన ఆ కలమే తనలోని దేశభక్తిని ఆవిష్కరించి ప్రణవాక్షరాలతో పల్లవించి శాశ్వతత్వాన్ని కలిగించింది. తన పుణ్యభూమి నా దేశం అనే పాట. ఈ ఒక్క పాట ఆయన కలం పదును ఏ పాటిదో చెప్పడానికి పదాలు సరిపో. ఆ పాటలోని చరణాలే వెలలేని అవార్డులు ఆయనకు.

హరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చంతుకు కట్టాలి రచిస్తూ నారు కోశావా నీరు పెట్టావా కోట కోశావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య వెతుకుడు తిని బతికే నీకు శిష్టందుకు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెప్పడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ముడెవడికి వచ్చరా. పడుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చంద్రని పుల గండ్రగొడ్డని పన్ను గడతది చూడరా.

నిండు కుండల నీళ్ళోసుకుంటాది నీళ్ళాలకుండ, వండులాంటి ముద్దు పాపన్ని కంటాది తెల్లారకుండ అంటూ జీవిత సత్యాలను కలంతో కన్విప్పు చేశారు. అనంతమైన భావ సంపదకు ఈ పాట అర్థం పడుతుంది. అలా ఆయన కలం నుండి ఉబికి వచ్చిన ప్రతి పాట ఆణిముత్యమే. దాదాపు

250 సినిమాలకు పైగా, 1500లకు పైగా ఆ పాటలు రాసి సినీ చరిత్రలో ఒక అరుదైన వ్యక్తిత్వం గల కవిగా గుర్తింపు సంపాదించుకున్నారు. బొబ్బిలి సింహం సినిమాలోని పాట కూడా అద్భుతమైన భావంతో కలవిన్యాసం చేశారు జాలాది గారు.

సున్నితమైన భావాలను హృదయం ద్రవించేలా పాటలు రాయడం ఆయనకే చెల్లింది. ఒక దేశభక్తిని రగిలించగలరు, విప్లవాగ్ని రగిలించగలరు, హాస్యాన్ని రగిలించగలరు, శృంగారాన్ని పూయించగలరు. అలాంటి కలం ఆయనది. గుడివాడలో పుట్టిన జాలాది వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, అది కూడా చిత్రలేఖనంలో ప్రవృత్తి దృష్ట్యా పాటల కవి, నాటక రచయిత. తనలోని రచయితను భావ కవిగా ఆయన రా

ఇస్తున్న తరుణంలో ఆ విషయాన్ని గమనించినటువంటి స్నేహితులు సినిమా రంగం వైపు మళ్లించి తన తొలిపాట సూరట్టుకు చారుతాది, సిటిక్కు సిటిక్కు వానచుక్క అనే పాట హిట్ అయితే ఆ తర్వాత వచ్చిన మలిపాట కూడా మళ్ళీ మళ్ళీ వినేలా రాసి మరి రసహృదయాలను రంజింపజేశారు.

0: కచ్చవాకిట్లో చింతయ్యన పొగరంతా ఎగరేసి ఒగలన్నీ ఒలకేసి కవ్వించబోకమ్మ కలికి.
1: చిత్ర పరిశ్రమ అంటేనే పోటీతో పాటుగా ఎన్నో వివక్షలు ఎదుర్కొని విజయులుగా నిలవాలి. అలా ఎదురులేని సాహితీ మూర్తిగా విరాజిల్లాలంటే ప్రతిభే కొలమానం, ప్రేక్షకుల తీర్పే బహుమానం. అది ఉంటే రివార్డ్స్ అవార్డ్స్ పొందినట్లే. జాలాది పాట కూడా అంతే. ఎన్నో క్లాసిక్స్ లాంటి పాటలు రాశారు, ఏ పాటకదే సాటి. ఎర్రమందరం సినిమాలోని జాలాది గారు రాసిన పాటకు నంది అవార్డు అందుకోవడమే కాక ఎంతోమంది ని ఆయన ఇన్స్పైర్ చేశారన్నమాట. అంత గొప్ప సాహిత్యం ఆ పాటలో ఉంది, అందరినీ ఆలోచించేలా చేస్తుంది. పోటీ అన్నాక మనము ఎదురు నిలవాలి, ఎదురు నిలిచి మనమేంటో సత్తా చూపించాలి. విమర్శించేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు, కానీ విమర్శలను ప్రతి విమర్శలను తిప్పుకొట్టే విధంగా మన ప్రతిభను చూపించాలి. అప్పుడే ఎవరేంటో ఇండస్ట్రీకి తెలుస్తుంది. అలా నిరూపించి నిరాడంబరంగా జీవించినటువంటి గొప్ప కళా పిపాసి కళా పిపాసి కలం పిపాసి కూడా జాలతి గారు.

కవి అన్నప్పుడు పండితుల వద్ద పాండిత్యాన్ని చూపించి మెప్పించాలి, పామరుల వద్ద భాష పదనిసలు పలికించాలి, జానపద జవళీలు చూపించాలి. అలాంటి గొప్ప కవి, అలాంటి రుచులను చూపించినటువంటి అద్భుతమైన కవి, భావకవి, జీవిత తత్వం చెప్పిన మహాకవి జాలాది గారు. ఆయన 3 దశాబ్దాల సినీ కెరీర్లు పాటల పరంగా ఘనమైన చరిత్ర అని చెప్పుకోవచ్చు. హీరో మోహన్ బాబు గారి సినిమాల్లో చాలా పాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. అపురూప గీతాలుగా అజరామరంగా నిలిచిపోయే చరిత్రలు. అలా కాకుండా 3 తరాల హీరోలకు కూడా పాటలు రాసినటువంటి గొప్ప కవిగా ఆయన కరుదైన రికార్డు ఉంది. సీనియర్ NTRకు పుణ్యభూమి నాదేశం దేశభక్తి గీతం రాశారు. అలాగే బాలకృష్ణ గారికి సుల్తాన్ సినిమాలో ఒక దేశభక్తి గీతం రాశారు. జూనియర్ NTR సినిమాలో సుబ్బు సినిమాకు ఒక దేశభక్తి గీతం రాశారు. ఆ 3 సినిమాలు కూడా ఎప్పటికీ మన జాతీయోద్యమ నాయకులను తలుచుకున్న ప్రతిసారి, జాతీయ పండుగలు చేసుకున్న ప్రతిసారి ఆ గీతాలు విని రోమాంచితం కావలసిందే. అంత అద్భుతమైనటువంటి చరిత్రలో నిలిచిపోయే గీతాలను రాసినటువంటి మహా సినీ గేయ రచయిత జాలాది గారు.

గా తెలియజేశారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గతంలో తమ కొరియా పర్యటన సందర్భంగా ఉన్నత స్థాయి బృందంతో జరిపిన చర్చల మేరకు ఈ ఒప్పందం కుదిరిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువ క్రీడాకారులను ప్రపంచ చేరువ చేసేందుకు ఈ ఒప్పంద అంశాలు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు

చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితికి వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో ఈరోజు వన మహోత్సవం సందర్భంగా